ముగ్ధ గువార మనముకు జన్మ గువాయ విఖ్యా మాయా జని జగత్ పులాయ సత్యా నామనా పాయ మనముకు